0: గారే గారే
1: జరపడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు
0: గారే
1: సూర కి తరది ఎన్నాయా ఏదో